0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్లేస కలర్ అప్లో వెజబెనా సిత్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయత్ వాలెట వర్షివెన్న ఫినిషింగ్ వహలక్నం కలర్ అప్ తమై
2: అసీమాంతిక అవకాశేక అపూర్వత్వ అత్యదిన్న శ్రీలంకావే అనర్గతమ నిమావే విశాలతమ ప్రమాణే పోసిలిన్ టైల్ ఎకతువ మెజెస్టికా లంకా టైల్స్
3: ඔබත් A-levels අවසන් කළ සිසුවෙක්ද? NIB the City University සමගින් ඔබගේ global life එක ගොඩනගා ගන්න UK, Australia, Malaysia හෝ රුසියානු විශ්වවිද්‍යාලයකින් ලොව පිළිගත් උපාධියක් හිමි කරගන්න. අදම අමතන්න 011 832 1000 NIB the City University, the place to be.